0: అష్టపది బ్రహ్మయ్యా కే గుణ చేత పరాన్ని
1: గగన్ మూలతే గగన్ దృష్టాన్ని
0: జిన తో సాజ సవార సిగారయా
1: గర్భ గగన మే జిన వారయా
0: పార వ్యవస్థా తు జయ ప్యార దూద
1: పార జోవన భోజన సుఖ సూద
0: బిర్ద భయా ఊపర సాక సైన
2: ముఖ ప్యావ బైఠ కో దయ
0: ఏహో నిర్గుణ గుణ కశు న బూజై
2: ਜੇ
0: ਪ੍ਰਸਾਦ ਧਰ ਉਪਰ ਸੁਖ ਬਸੈ
1: ਪ੍ਰਹਾਦ ਮੀਤ ਬੰਤਾ ਸੰਹਸੈ
0: ਜੇ ਪ੍ਰਸਾਦ ਪੀਵੈ ਸੀਤਲ ਜਲਾ
2: ਸੁਖਦਾਈ ਪਵਨ ਪਾਲ ਕਮਲਾ
0: ਜੇ ਪ੍ਰਸਾਦ ਭੋਗੈ